0: faccia. C'hai il corpo, no? C'hai sabato.
1: आप सुन रहे हैं शिवा रेडियो, सत्यम शिवम सुंदरम।

0: వంశద్వారా, ఫెబ్రిషన్ ద్వారా, ఫచ్చా ద్వారా, క్యాంటాంతో, కరం ద్వారా, కొనోకతాంతో, సరాతెన్, చై, మన్సా చై, వచ్చా చై, కరం, తినో ద్వారా,
1: आप सुन रहे हैं शिवा रेडियो, शांति की धुन रहे जीवन में सदा।